నిమఖ నిమఠాకర్ణమ సుకార నానకో పరసగల్ నిసుతార అష్టపది మిథ్యా నాయి రసనా పరస మనమే ప్రియ నిరంజన దర్శ పరతరయా రూపణపేక్షా నేతరు సాగిటాల్ సంగహేత కర్ణ సున కాహు కే నిందా సవతే జానే ఆపస్కో మందా గురు ప్రసాపేక్షా పరహర మన కే వాసనా మంతే డరాయ ఇంద్రియ జత పంచ దోగ తే రాత నాన కోడ మదేకో ఆసా పరస వ్యాసనో సోజస్యో పరసో పరసాన్న బిసన్ కే మాయా తే హోయ పెన్న